పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం గగన సదృశ్యం తస్మశ్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వదిశాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఆల్ డియర్ వన్స్, డియర్ సిస్టర్స్, బ్రదర్స్, స్పిరిచువల్ సీకర్స్, వెల్కమ్ అండ్ విష్ యూ ఎ హ్యాపీ హోలీ ఫెస్టివల్. దేర్ ఈజ్ ఎ గాడ్ ఇఫ్ వన్ బిలీవ్స్ ఆర్ వన్ డజన్ బిలీవ్స్. గాడ్ ఇన్కార్నేట్స్ and there is two kinds of the that God's presence. One is called nimit. Nimit means a particular situation incarnates the God. Second is called Nityavatara, that time to time the saints are incarnating. Saints represents that incarnation of the God, and God represents the saints in that form. According to the Indian mythologies, stories, till now there were 24 incarnations. 23 have been, and 23rd one is coming. Everyone is looking forward, hoping that God, Nimit God, should arrive. It's called ages. Satyuga, the age of the Satya, the truth. Dwapar Yuga, Treta Yuga, and now coming the fourth one. We are in the, it's called Dark Age. It's called Iron Age. In the humans, spiritual, ethic and moral is going down, down and down and down. It is said that this Kali Yuga, the Dark Age, the Avatara is called Kali Avatara, should come. So, in the past, what this holy, what we are saying, it is several million years ago.